0: ఈ కిరీక్షణ తమదే బాహుగ మాత శరీరఫల్ నో నీ బల అఫేత జగత సౌడి బాకుండా సినిమా పూజ బతికింది పిసను.
1: Ovintis, nei mak informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.